జిమ్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ జారా జులై అగస్త్ మే సావన్ ఏసే రిమ్ జిమ్ రిమ్ జిమ్ బర్సే.